0: లుక్కయ్యా మారే విడని ఊని దొక్కి వాడే మడ మెమరీ లోస్ కీలా
1: మెమరీ లోస్ కౌన్ డాక్టర్ యాదు సున్నది
2: త్యాగన్
3: ජාතියක් විශ්වාසය තිබූ ලොතරැයි නොවේ කිරුල මහජන සම්පත දැන් සතියේ දින හතේම මහජන සම්පත රටටම සම්පත.

0: 93.5 FM 93.7 Lakhana Radio ITN
1: Pasaru ekai banate palavai
2: Lukayya mare vedene une dokki giwane mare memory loss kila
3: Memory loss call the doctor yaar sunnade
2: మమ్మ కిరికి బుణ్య అయ్యా సీని వెళ్ళి ముక్కు తద్దపై విడుకురనే అయ్యా మాట
3: సూపర్ డాక్టర్ ని డాక్టర్ హరిటం కీల తీయనాలి
4: హినా వెవి సిందు అన్న FM 93.5 FM 93.7 హందేవి హతర వెద్ది ట్యూన్.